0: जमीन का निचोट मारना जोड़ कर
1: बाकी कई चैट है
0: ఇంద్రుకి చెప్పండి జీ పంపించు ఇంద్రీం దక్కంగేమో కాలుసు సక్కు తాగేను ముద్దు తాగేను వార్త.